0: India, we're coming for you.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: backup.
1: We give also an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్. ట్రావెలోపాట్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Good morning, America. Plus some good old-fashioned summertime showers.
10: Again, we're looking today at...
11: Trump, good morning.
12: Good morning.
10: How's that going for you?
12: Well, it's a mess.
10: Scraping your mouth.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: you wanna come and get me now?
1: We can pull off an impossible. This is the man who's really gonna be the man who's gonna be celebrated as the boss of the town.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane undipothe bagundi kada.
10: Undipodam.
9: Ela, time ayipothundi kada.
10: పెద్దాం
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికి వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Ikali. Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
8: ఉండిపోదాం.
7: ఎలా? టైం అయిపోతుంది కదా.
8: ఆపేద్దాం.
7: అలా సినిమాల్లోనే అవుతుంది.
8: అయితే అక్కడికే వెళ్దాం.
7: ఏ హీరో అలా ఎలా?
8: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
7: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
6: తుడపక్లే, చిన్నగా రాసుకో.

వరావు గారు పెద్దమ్మాయి 18 ఫైట్ వేసుకుందంట, చిన్న కోడలు 48 నీళ్ళు వేసుకుందంట, రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో ఆడే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: కోరు ఈ వెన్నెల. నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉంటే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నీకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా ప్రభువు యొక్క కృప మీతో ఉండాలని, ప్రభువు యొక్క దీవెనలు మీ యొక్క జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. మొట్టమొదటిగా ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొనున్నాయి ఉంటుండగా, స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపనై ఉంటుండగా, మాతో మీకు సన్నిధిని మీకు తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తోతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయో తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతి గీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 2వ రాజులు 20వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుణ్ణై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరుపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదవబడిన వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. ఈ యొక్క వాక్య భాగములో రాజగు హిజ్యా గారికి అస్వస్థత కలగటము, మరణకరమైన రోగము రావటం గురించి వ్రాయబడి ఉన్నది. యెహోవా దేవుడు ఆయన ప్రార్థన విని ఆయనకు ఏ రీతిగా విమోచన స్వస్థత కల్పించి ఉన్నారో కూడా మనము వాక్య భాగంలో చూసి ఉన్నాం. మొదటగా ఈ యొక్క రాజుల 2 గ్రంథములు, 1 కింగ్స్ అండ్ 2 కింగ్స్, ఈ యొక్క 2 గ్రంథములు కూడా ఇశ్రాయేలు దేశము గురించి, ఇశ్రాయేల్ దేశంలో రాజులు ఏలుబడి చేయుచున్న సమయంలో జరిగిన విషయములను గురించి వ్రాయబడి ఉన్నవి. ఈ 2 గ్రంథములకు కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకున్నానంటే వివిధ కాలములలో, అనగా దాదాపు 400 సంవత్సరముల హిస్టరీ, 400 సంవత్సరములు కాలములో ఎవరెవరైతే రాజులు ఏలుబడి చేసి ఉన్నారో వారి వారి ఏలుబడిలో ఆ యొక్క సమయాలలో వారికి జరిగించినటువంటి కార్యములు, వారి యొక్క విశ్వాస్యత, వారి యొక్క విశ్వాసము, వారు దేవుని పట్ల ఏ రీతిగా భయభక్తులు కలిగి ఉన్నారు, వారు ఎటువంటి స్థాయి విశ్వాసము కలిగి ఉన్నారు, అలాగే దేవుడు వారి పట్ల ఏ రీతిగా ఆయన యొక్క మేలుల చేత, ఆయన కృపల చేత వారిని ఏ రీతిగా ముందుకు నడిపించి ఉన్నారో ఈ యొక్క 2 గ్రంథములలో కూడా వ్రాయబడి ఉన్నది. మొదటగా ఇశ్రాయేలు దేశమును రాజులు ఏలుబడి చేయక మునుపు యెహోవా దేవుడు న్యాయాధిపతులను ఏర్పరిచి ఉన్నారు, లేక దేశములను ఆయన నడిపించడానికి, ఇశ్రాయేల్ దేశమును నడిపించడానికి. ఎప్పుడైతే యెహోవా దేవుడు మోషే గారికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారో, ఆయన నాయకత్వంలో, అనగా మోషే గారిని ఆజ్ఞాపించి ఉన్నారు, మోషే గారికి ఆజ్ఞాపించి ఉన్నారు, నీ నాయకత్వంలో నేను ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నుంచి విమోచించి పాలుతేనెలు ప్రవహించి దేశమునకు తీసుకుని వెళ్తానని చెప్పి ఎన్నో అద్భుత కార్యములు వారి పట్ల చేసి వారికి ఏ రీతికైతే వాగ్దానం చేసి ఉన్నారో ఆ రీతిగా పాలుతేనెలు ప్రవహించి దేశమునకు ఇశ్రాయేలీయులను యెహోవా దేవుడు నడిపించి ఉన్నారు. నడిపించి ఉన్న తర్వాత వారిపై న్యాయాధిపతులను, జడ్జెస్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క న్యాయాధిపతులు, జడ్జెస్, వారి యొక్క బాధ్యత ఏదనగా యెహోవా దేవుడు ఏ రీతిగా ఆయన వాక్కులను వెల్లడిపరిచి ఉన్నారు, ఆ యొక్క వాక్కులను న్యాయాధిపతులైనటువంటి వారు దేవుని బిడ్డలకు ఇశ్రాయేల్ ప్రాంతములు వారందరికీ కూడా వెల్లడిపరిచేటువంటి వారు. చాలాసార్లు ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు లోబడక దేవుని మార్గముల్లో నుంచి పక్కకు వెళ్ళిపోయి ఆయన పట్ల అవిధేయత చూపించి ఉన్నప్పుడు

వారు వ్యక్తపరిచి ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా సౌలు అని ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేల్ ప్రాంతమునకు మొదటగా రాజుగారిని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ తరువాత దావీదు మహారాజు గారు ఆ యొక్క రాజ్యమును ఏలుబడి చేసి ఉన్నారు. దావీదు మహారాజు గారి సమయంలో ఇశ్రాయేలీయులు తమ శత్రువులపై ఎన్నో విజయాలను పొంది ఉన్నారు. దావీదు మహారాజు గారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనపై ఎంతో విశ్వాసము, బలమైన విశ్వాసం ఉంచి దేవుడు ఇచ్చేటువంటి వాక్లను గురించి కనిపెట్టుకొని ఉంటూ ఆ యొక్క వాక్లను నెరవేర్చి రాజ్యాన్ని ఏలుబడి చేస్తూ ఉండేటువంటి వారు. అలాగే ఈ యొక్క రాజులు ఏలుబడి చేస్తున్నటువంటి సమయంలో ఎంతోమంది ప్రముఖమైనటువంటి ప్రవక్తలు కూడా ఉండేటువంటి వారు. ఈ యొక్క ప్రవక్తల ద్వారా యెహోవా దేవుడు అక్కడ ఉన్నటువంటి రాజులకు, అలాగే అక్కడ ఎవరైతే నాయకత్వంలో ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ప్రవక్తల ద్వారా సూచనలు చేస్తూ ఉండేటువంటి వారు. ఈ యొక్క ప్రవక్తలలో ప్రముఖులైనటువంటి వారు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు, అలాగే ఇంకా కొంతమంది ప్రముఖులైనటువంటి వారు ఉన్నారు. మరి మనము చదివినటువంటి వాక్య భాగములో ప్రవక్త అయినటువంటి యెషయా గారి గురించి కూడా ప్రస్తావింపబడి ఉన్నది. ప్రవక్త అయినటువంటి యెషయా, ఐజయా అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఐజయా అన్న పదమునకు అర్థము మై గాడ్ ఈజ్ మై సాల్వేషన్, దేవుడు నాకు రక్షణ, దేవుడు నాకు రక్షణ దుర్గము అని అర్థం వస్తూ ఉంటుంది. మనము చదివినటువంటి వాక్య భాగంలో హెజ్కియా గారు అస్వస్థతతో ఉన్నప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయా గారిని ఆయన యొద్దకు పంపించి ఉన్నారు. అలాగే హెజ్కియా అంటే మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆ కాలంలో ఏలుబడి చేస్తున్నటువంటి రాజుగారు హెజ్కియా గారు. హెజ్కియా అని ఇంగ్లీష్లో ఉంటుంది. హెజ్కయా యొక్క పదమునకు అర్థము మై గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని, అంటే దేవుడు నాకు శక్తి అయి ఉన్నాడు అని అర్థం వస్తూ ఉంటుంది. మరి అందుకు తగురీతిగానే దేవుని యొక్క బలమైన రక్షణ, దేవుని యొక్క బలము వారితో ఉండటం వలన హెజ్కియా గారి ఏలుబడిలో చాలా మంచి సంస్కరణలు జరిగి ఉన్నవి. మరి మనము వాక్య భాగంలో చూసి ఉన్నట్టయితే మొదటి వాక్యంలో ఆ దినములలో హెజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా అని ఉన్నది. ఇక్కడ ఆ దినములలో అని ఉన్నది. రెండవ రాజుల గ్రంథము 18-19 అధ్యాయములు చూసి ఉన్నట్టయితే రాజగు హెజ్కియా గారి ఏలుబడి గురించి, ఆయన ఎప్పుడైతే పరిపాలన ఆరంభించి ఉన్నారో ఆ యొక్క విషయములతో మొదలవుతూ ఉన్నది. 25వ సంవత్సరమున హెజ్కియా గారు యూదా ప్రాంతమును ఏలుబడి చేసినటువంటి కాలము ఆరంభమై ఉన్నది. రాజు అయినటువంటి దావీదు గారి తర్వాత ఆయన బిడ్డ అయిన సొలొమోను గారు ఏలుబడి చేసి ఉన్నారు. సొలొమోను గారి సమయంలో దేవుని యొక్క మందిరము నిర్మింపబడి ఉన్నది. ఈ యొక్క మందిరము చాలా పాపులర్ అయ్యున్నది ఆ సమయంలో. ఈ యొక్క ఆలయం గురించి ప్రపంచమంతా కూడా వ్యాపింపబడి ఉన్నది. ఎందుకంటే సొలొమోను మహారాజు గారి జ్ఞానం గురించి ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది. అలాగే వారు నిర్మించిన ఆ యొక్క మందిరం గురించి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది. మరి సొలొమోను గారి ఏలుబడి తర్వాత ఇస్రాయేల్ రాజ్యము నార్థన్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్, ఉత్తర ప్రాంతము, దక్షిణ ప్రాంతము కింద విభజింపబడి ఉన్నది. దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతమే యూదా ప్రాంతము. ఆ యొక్క ప్రాంతమునకు రాజధాని, హెడ్ క్వార్టర్స్ యెరూషలేము నగరము. మరి హెజ్కియా గారి సమయంలో ఆయన యెరూషలేము నుంచే ఏలుబడి చేస్తూ ఉండేటువంటి వారు. హెజ్కియా గారు, ఆయన తండ్రి ఆహాజ్ గారు, ఆయన దేవుని దృష్టికి వ్యతిరేకమైన పనులు చేసి దేవుని యొక్క ఉగ్రత కూడా ఆయన చూసి ఉన్నారు. దేవుడు ఏవేవైతే ఆజ్ఞాపించి ఉన్నారో, దేవుని అందరు భయభక్తులు కలిగి ఉండమని, దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవాలని ఏవైతే ఆజ్ఞాపించి ఉన్నారో, ఆ కట్టడలకు విరుద్ధంగా ఆయన పరిపాలన చేసి ఉన్నారు. మరి ఆహాజ్ రాజుగారి కుమారుడైన

ఆగారు. మరి అటువంటి భయభక్తులు లేని తండ్రి గారికి జన్మించినటువంటి ఆయన అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఇన్ఫ్లుయెన్స్, అటువంటి ప్రభావంలో పెరిగినటువంటి ఆయన మాత్రము దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకునే వ్యక్తిగా ఆయనకు పేరు కలిగి ఉన్నది. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనము మనం చూసి ఉన్నట్టయితే, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అని ఉన్నది. ఏ రీతిగా అయితే దావీదు మహారాజు గారు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నారో ఆ రీతిగా హిజ్కియా రాజు గారు కూడా నీతిమంతుడుగా ఉన్నారు, నీతిమంతుడుగా ఉంటూ పరిపాలన చేసి ఉన్నారు. మరి దేవుని దృష్టిలో నీతిమంతుడుగా పిలవడము ఎంతో ఉన్నతమైనటువంటి యోగ్యత, ఎంతో ఉన్నతమైనటువంటి ధన్యత. మరి హిజ్కియా రాజు గారికి అటువంటి ధన్యత, యోగ్యతలు కలిగి ఉన్నాయి. మనకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనము గమనించుకొని ఉన్నట్టయితే, చుట్టూ ఉన్న పరిస్థితులు వలన మనము ప్రభావితం కాకుండా ఉండబడాలి అని అంటే, ఉంచబడాలి అని అంటే, దేవుని యొక్క కృప మనతో ఉండాలి. దేవుని కృప కోసం మనం ఇప్పుడు వేడుకుంటూ ఉండాలి. దేవుని యొక్క కృప ఎప్పుడు వేడుకుంటాము అని అంటే, ఆయన అందలి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. మరి హిజ్కియా రాజుగారి తండ్రి ఆహాజు గారు దేవుని దృష్టికి ఎన్నో వ్యతిరేకమైన పనులు చేసి ఉన్నారు. బహుశా ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు, అనగా హిజ్కియా రాజుగారు యవనస్తుడిగా ఉన్నప్పుడు తన తండ్రిని చూస్తూ ఉన్నారేమో. తన తండ్రి ఏ రీతిగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి, ఏ రీతిగా మరి అనేక పర్యాయములు, మరి పరాజయాలను ఎదుర్కోవటము, ఏ రీతిగా అవమానాలను ఎదుర్కొని ఉన్నారో అవి కూడా చూసి ఉన్నారేమో. అటువంటి పరిస్థితులను చూసి ఏదైతే తనకు మంచి పున్నాదో అది ఎంచుకొని ఉన్నారు. మనందరికీ కూడా భక్తి జీవితంలో ఉండవలసినది బలమైన పునాది. యేసుక్రీస్తు ప్రభువారు గారు కూడా ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఏమని తెలియపరిచి ఉన్నారనంటే, జ్ఞానవంతుడు తన ఇల్లు పునాది రాతి బండ మీద కట్టెను, గాలివానులు తుఫాన్లు వచ్చినప్పుడు అవేవి కూడా ఆ యొక్క ఇల్లును కదిలించలేదు. కానీ ఎవరైతే భక్తిహీనుడుగా ఉన్నారో, ఎవరైతే ఫూలిష్ పర్సన్ తన పునాది ఆ యొక్క ఇసుక నేల మీద నిర్మించి ఉన్నారో, గాలి తుఫాన్లు వచ్చి ఉన్నప్పుడు ఆ యొక్క ఇల్లు కూలిపోయి ఉన్నది. మన జీవితంలో కూడా మనకు బలమైన పునాది క్రీస్తియేసు ప్రభువే. ఎప్పుడైతే ఆయన రక్షణలోకి మనం వస్తామో, ఎప్పుడైతే మన పాపము నిమిత్తమే పశ్చాత్తాపడి ఆయన రక్షణ మార్గమును స్వీకరిస్తామో, మనము క్రీస్తు అనేటువంటి బలమైన పునాది మీద మన జీవితములను కట్టుకుంటాము. మరి హిజ్కియా రాజు గారు బలమైన పునాది మీద, యెహోవా దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన భయభక్తులు కలిగినటువంటి ఆ గొప్ప పునాదిని వేసుకుని ఉన్నారు చిన్ననాటి ప్రాయము నుంచి. మరి 25 ఏండ్ల సమయంలో ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని తోడ్పాటుతో ఎన్నో విజయాలను పొంది ఉన్నారు. ఒకనొక సమయంలో శత్రువులు వారిపై దండెత్తి వస్తూ ఉన్నప్పుడు ఆయన మొదటగా చేసి ఉన్నది ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన గురించి 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. ఆ యొక్క ప్రార్థన ఎంత బలమైనదంటే, దేవుడు మన సృష్టికర్త, ఆయన చేతి పనివారిగా మనమందరం కూడా సృష్టింపబడి ఉన్నాము. ఆ యొక్క విషయములను ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి నామాన్ని ఘనపరుస్తూ బలంగా ప్రార్థన చేసి ఉన్నారు. ఎప్పుడైతే శత్రువులు వారిపై దండెత్తి వచ్చి ఉన్నారో, వారు ఎక్కువ సైన్య సమూహము ఇస్రాయేలు అనగా యూదా ప్రాంతం వారి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మందితో వారు దాడికి లేదా యుద్ధానికి వచ్చి ఉన్నప్పుడు, ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో కూడా యెహోవా దేవుడు యూదా ప్రాంతం వారికి హిజ్కియా రాజుగారి ఏలుబడిలో వారికి గొప్ప విజయము అనుగ్రహించి ఉన్నారు. మరి ఎంత బలమైనటువంటి దేవుని తోడ్పాటుతో తన ఏలుబడి చక్కగా సాగుతున్నటువంటి సమయంలో, తాను నీతిమంతుడిగా ముద్రింపబడినటువంటి ఆ యొక్క సమయంలో ఆ రాజుగు హిజ్కియా గారికి
మరణకరమైన రోగము కలిగి ఉన్నదని మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. మన జీవితములలో కూడా ఆలోచన చేసి ఉన్నట్టయితే పరిస్థితులన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటున్న సమయము లాగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మన పనిలో మనము నిమగ్నమై ఉంటూ ఉంటాం. మన కుటుంబ పరంగా మనము చక్కగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం, పురోగతిని సాధిస్తూ ఉంటాం. సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి. వయసులో మనము పెద్దవాళ్ళమవుతూ ఉంటాం. మన కుటుంబీకులు కూడా పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో కొన్ని ఊహించనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హెజ్కియా రాజు గారు ఎన్నో విజయాలను పొంది ఉన్నారు. దేవుని అందరి భయభక్తులు కలిగి చక్కగా ఏలబడి చేస్తూ ఉన్నారు. ఎన్నో సంస్కరణలు ఆయన తీసుకొని వచ్చి ఉన్నారు. యూదా ప్రాంతంలో ఆయన ఏలబడి చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క ప్రాంతము పురోగతి సాధిస్తూ ఉన్నది. దేవుని యొక్క తోడ్పాటు వారితో ఉంటూ ఉన్నది. ఇటువంటి సమయంలో హిజ్కియా రాజుగారికి మరణకరమైన రోగము కలుగుతూ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఏం చేయాలి? సరే, ఇక్కడ ఆమోజు కుమారుడగు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్తూ ఉన్నారు. యెషయా ప్రవక్త గారి ద్వారా హెజ్కియా రాజుగారికి ఒక నడిపింపు ఇవ్వబడుతూ ఉన్నది. ఎందుకంటే మరణకరమైన రోగం అంటే ఇంకా ఆ సమయంలో మరి ఆ కాలంలో ఎవరు తప్పించుకోలేరు. ఇప్పటికీ కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎవరు కూడా తప్పించుకోలేరు. మరి అటువంటి సమయంలో ఆయన హెజ్కియా రాజుగారు రాజుగారు కదా, ఆయన బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ యొక్క రాజ్యమును చక్కగా నడిపించే వారిని ఆయన ముందుగానే చూసుకోవాలి, ఏర్పరచుకోవాలి. అలాగే ఇంట్లో కూడా ఏమన్నా బాధ్యతలు ఉంటే అవి కూడా ఆయన వేరే వారికి అప్పగించాలి. మరి ముఖ్యంగా ఈ లోకమును విడుస్తూ ఉన్నారు కాబట్టి మరి ఆయన దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నారో లేదో ఒకసారి చూసుకొని మరి దేవుని దృష్టిలో ప్రార్థనలు చేయాలేమో, ఆ విషయమై కూడా ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ఆయనకు తెలియపరచబడుతూ ఉన్నది. ఈ యొక్క పరిస్థితుల్లో హెజ్కియా రాజుగారు ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నారు? బ్రేక్ తర్వాత ఈ యొక్క విషయం గురించి మనం వాక్యంలో ఏ రీతిగా వ్రాయబడి ఉన్నదో చూసుకుంటూ ముందుకు కొనసాగుదాం. బ్రేక్ సమయంలో గానం విందాం. బ్రేక్ అయిన తర్వాత తిరిగి ఈ యొక్క వాక్యమును కొనసాగించుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నట్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. బ్రేకుకు మునుపు కొంత హిజ్కియా గారి గురించి మనము తెలుసుకొని ఉన్నాం. వాక్యంలో ఏ రీతిగా వ్రాయబడి ఉన్నదో, మరి రాజుల ఏలుబడి సమయంలో మరి హిజ్కియా రాజుగారు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఆయన పేరొంది ఉన్నారు. దావీదు మహారాజు గారు ఏ రీతిగా దేవుణ్ణి ప్లీజ్ చేసి ఉన్నారు, దేవుని దృష్టికి ఏ రీతిగా యథార్థవంతుడుగా ప్రవర్తించి ఉన్నారు, ఏ రీతిగా దేవుని ఆజ్ఞలు గైకొని ఉన్నారు, ఆ రీతిగానే హిజ్కియా రాజుగారు కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నారు. తన ఏలుబడిలో రాజ్యము ఎంతో పురోగతి సాధిస్తూ ఉన్నది. ఆయన ఎన్నో సంస్కరణలను తీసుకొని వచ్చి ఉన్నారు. ఆయన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి శత్రువులపై కూడా వారికి విజయం అనుగ్రహించి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో హిజ్కియా రాజుగారికి మరణకరమైన రోగము వచ్చి ఉన్నది. ప్రవక్త అయినటువంటి యెషయా గారు వచ్చి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు, మరణం సమీపిస్తున్నది కదా, మరి నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోనని చెప్తూ ఉన్నారు. మరి హిజ్కియా గారు సిద్ధపడాలి కదా, మరి మరణము సంభవించనై ఉన్నది, బాధ్యతలు అప్పచెప్పాలేమో, మరి రాజ్యానికి వారసుడిని ఏర్పరచాలేమో, అలాగే తన ఆత్మీయ జీవితంలో ఏమైనా పొరపాట్లు లేకపోతే తప్పులు ఉంటే అవి సరిదిద్దుకోవాలి, మరి దేవుని దృష్టిలో ప్రార్థనలో గడపాలేమో. మనకైతే వాక్యములో మరి వివరంగా తెలియపరచబడలేదు, కానీ యెషయా గారైతే ఆయనకు దేవుని యొక్క వాక్ను చెప్తూ ఉన్నారు, బయలుపరుస్తూ ఉన్నారు. మరి హిజ్కియా రాజుగారు ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నారు? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా రాజుగారికి మరణకరమైన రోగము వచ్చి ఉన్నది, మరణము సంభవిస్తూ ఉన్నదని ప్రవక్త అయినటువంటి యెషయా గారు తెలియపరిచి ఉన్నారు. మరి హిజ్కియా రాజుగారు ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నారు? మన జీవితంలో కొన్ని అనుకోని షాకింగ్ ఇన్సిడెంట్స్ లాంటివి సంభవించి ఉన్నప్పుడు మనము ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాం? వెంటనే మనకు తెలిసిన వారికి చెప్తా ఉంటాం, ఈ రీతిగా జరిగి ఉన్నది, ఇటువంటి పరిస్థితి నుంచి నేను ఏ రీతిగా బయటపడగలను, ఇటువంటి పరిస్థితులు నన్ను ఎంత షాక్కు గురి చేసి ఉన్నాయి, నేను ఏ రీతిగా బయటపడాలి, లేకపోతే సోషల్ మీడియాలో మనము సర్చ్ చేస్తూ ఉంటాం, ఇటువంటి ఎవరికైనా జరిగినయ్యా వారికి ఇటువంటి విధంగా పరిణామములు సంభవిస్తూ ఉన్నాయి, రీసెర్చ్ చేస్తూ ఉంటాం ఇంటర్నెట్లో, అలాగే ఎంతోమందికి తెలియపరిచి వారి నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉంటాం. లోకపరంగా అయితే మనము ఆ రీతిగానే చేస్తూ ఉంటాం, కానీ దేవుని నమ్మిన బిడ్డలుగా, దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలుగా మనకున్న ఒకే ఒక వెపన్, మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధము ప్రార్థన. హిజ్కియా రాజుగారు తెలుసుకొని ఉన్నారు, వింటూ ఉన్నారు తనకు మరణము సంభవింపవనై ఉన్నది అని. వెంటనే ఆయన తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఈ లోకంలో ఆయన ఎవరిని ఆశ్రయించలేదు, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి సూచనలు సలహాలు తీసుకోలేదు. ఆయన రాజ్యంలో స్కాలర్లీ పర్సన్స్, నిపుణులు ఉండి ఉంటారు సూచనలు చేయటానికి, కానీ ఆయన ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో, ఎవరి ఎందైతే భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే తన సృష్టికర్తో ఆ సృష్టికర్త సన్నిధిలోకి వెళ్ళి
ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా మనకి షాకింగ్ ఇన్సిడెంట్స్ లాంటివి సంభవించి ఉన్నప్పుడు, మన జీవితంలో అన్నీ సజావుగా జరుగుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో అంత చక్కగా ప్రాస్పర్ అవుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో అన్నీ కూడా పాజిటివ్సే జరుగుతూ ఉన్నప్పుడు, అనుకోనివి కూడా సంభవించేటువంటి అవకాశములు ఉంటాయి. లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవిత యాత్ర పయనము అటువంటి రీతిగా ఉంటుంది. కొన్ని అసాధారణమైన పరిస్థితులు రావచ్చు. ఆ సమయాల్లో మనము ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాం, ఏ రీతిగా మనము ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన హిజ్కియా రాజు గారు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉన్నది? ఆయన యెహోవా సన్నిధిలోకి వెళ్ళి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించితును కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆయన నీతిమంతుడిగా జీవించి ఉన్నారు. మనకి 18వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, అలాగే 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నది హిజ్కియా రాజుగారి నీతి గుణముల గురించి, అలాగే ఆయన యథార్థవంతుడిగా ఏ రీతిగా ఉన్నారో అనేక విషయముల గురించి వ్రాయబడి ఉన్నది. మరి సజీవుడైనటువంటి యెహోవా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబులు ఇచ్చేటువంటి దేవుడు. ఆయన వాగ్దానములు ఇచ్చి వాగ్దానములు నెరవేర్చే దేవుడుగా ఉన్నారు. మరి మన పితరుల జీవితములలో, బైబిల్లో మనము ఎన్నో సందర్భాల్లో చూసి ఉన్నాం, ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి వారి పక్షమున ఉండి వారిని విమోచించి నడిపించే దేవుడుగా ఉన్నారు. మరి ఆ వాగ్దానములు నెరవేర్చేటువంటి దేవుని సన్నిధిలోకి వెళ్ళి హిజ్కియా రాజుగారు ప్రార్థన ఈ రీతిగా చేస్తూ ఉన్నారు. యథార్థ హృదయుడినై ఉన్నారు అని అంటున్నారు. సత్యముతో నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటునో ఆ యొక్క విషయమును చెప్తూ ఉన్నారు. అలాగే దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు రీతిలో చేసి ఉన్నారో చెప్తూ ఉన్నారు. అవన్నీ కృపతో జ్ఞాపకం చేసుకోనమని చెప్తూ ఉన్నారు. అంటే దేవుడికి ఈ విషయములు తెలీదా? హిజ్కియా రాజుగారు ప్రార్థన చేస్తేనే తెలుస్తాయా? కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఇటువంటి కష్టకరమైన పరిస్థితుల్లో రాజుగా ఉన్నటువంటి ఆయన రాజ్యంలో ఎన్నో సక్సెసెస్, సత్ఫలితాలు అనుభవించి ఉన్నటువంటి ఆయన ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో అణకువతో, హంబుల్నెస్, హ్యూమిలిటీతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన జీవితంలో మనము కష్టకరమైన పరిస్థితులు వచ్చి ఉన్నప్పుడు ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాం? వెంటనే మనకున్నది ఖర్చు చేసి మనం వైద్యం నిమిత్తమే వెళ్తూ ఉన్నామా? వెళ్ళటము మంచిదే, ఎందుకంటే మెడిసిన్ అంత చాలా అడ్వాన్స్ అయ్యి ఉన్నది, మెడిసిన్లు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదే. కానీ దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా మనకి ప్రధానమైనటువంటి సోర్స్ దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప. ఆయన వాగ్దానములు ఇచ్చి వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు. ప్రత్యేకించి తన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు, తనని ఎవరైతే ఆశ్రయిస్తారో అట్టి వారికి ఎట్టి మేలు కొదువై ఉండదని సెలవిచ్చినటువంటి ఆ దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు విని మనకు జవాబులు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నారు. మరి గొప్ప విశ్వాసము కలిగినటువంటి హిజ్కియా రాజుగారు ఆ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయిస్తూ బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన కన్నీళ్లు విడుస్తూ ఉన్నారని కూడా వ్రాయబడి ఉన్నది. ఎవరికైనా సరే కష్టకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దుఃఖము, బాధ కలుగుతూ ఉంటుంది. బహుశా హిజ్కియా రాజుగారికి బాధ దుఃఖంతో పాటు ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నారేమో. ఎక్కడైనా సరే దేవుని దృష్టికి ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించుకున్నారేమో అని. ఎందుకన్నానంటే మానవ మాత్రమైన మనము చాలా వల్నరబుల్, టెంప్టేషన్, శోధనలో పడిపోవటానికి చాలా మనకి ఇక బలహీనత ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనము శరీరంలో ఉన్నంతకాలము కూడా సైతానుడు గర్జించి సింహం వల్లే మనం వెంబడించి ఎప్పుడు పడదొరయ్యాలని చూస్తూ ఉంటాడు. మానవ బలహీనతల వలన ఎన్నోసార్లు శోధనలో పడిపోతూ ఉంటాం. దీనికి విరుగుడు అనేది దేవుని కృప తప్ప మరి ఏమీ లేదు. ఆ యొక్క శోధనలో పడిపోకుండా మనం ఎప్పుడైతే దేవుని బలంగా ఆశ్రయిస్తామో, ఆయన కృపను వెతుక్కుంటూ ఆయన సన్నిధిలోకి వెళ్తామో, దేవుడు తప్పకుండా మన పక్షము నుండి మనకు జవాబులను అనుగ్రహిస్తారు.
మరి హిజ్కియా రాజుగారైతే అదే విశ్వాసంతో ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిచుచు ప్రార్థిస్తూ ఉన్నారు. నేను నీ దృష్టిలో యథార్థంగా ఉన్నాను కదా ప్రవ్వా, నీ సన్నిధిలో నేను ఎట్లే నడుచుకుంటున్నావు నీకు తెలుసు కదా ప్రవ్వా, మరి నీకు నువ్వు నాకు ఏ రీతిగా ఆజ్ఞాపించుతూ ఆ రీతిగా నీ దృష్టికి అన్ని అనుకూలంగా నేను చేసి ఉన్నాను దయతను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన బహుశా బ్రతికించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు, లేదు మనకైతే ఇక్కడ తెలియపరచపడలేదు. కానీ ఆయన ఈ లోకం విడిచినా సరే దేవుని రాజ్యంలోనికి చేరతారు అన్న గొప్ప విశ్వాసము, గొప్ప నమ్మకంతో ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ఈ లోకంలోనే ఆయన ఆ యొక్క రోగం నుంచి కోలుకొని ఉన్నట్టయితే మరి దేవుని తోడ్పాటు గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారేమో. మన ప్రార్థనలు ఏ రీతిగా ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాం, హిజ్కియా రాజుగారి ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నామా, మన జీవితంలో దేవుని దృష్టిలో ఏ రీతిగా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో దేవుని దృష్టికి అనుకూలంగా లేనట్టయితే, దేవుని దృష్టిలో ఆయనకి మనము అంగీకారంగా జీవించలేనట్టు ఉన్నట్టయితే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి ఏరియాను కూడా సరిదిద్దమని దేవుణ్ణి వేడుకుందాం. మన ప్రార్థనలు తప్పకుండా దేవుని సన్నిధి చేరతాయి. ఆయన మన ప్రార్థనలు విని మనకు గొప్ప విమోచనను దయచేయగలరు. ఈ యొక్క వాక్యములను ఇంకను ధ్యానం చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తరువాయి వాక్యములను ధ్యానం చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. బ్రేకుకు మునుపు కొంత ఈ యొక్క వాక్యములను ధ్యానం చేసుకుని ఉన్నాం. 3వ వచనం దాకా రాజగు హిజ్కియా గారు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉంటూ దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటూ ఆయన ఏ రీతిగా ఆజ్ఞాపిస్తున్నారో ఆ రీతిగా చేస్తూ నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఏలుబడిలో యూదా ప్రాంతము చక్కగా పురోగతి సాధిస్తూ ఉన్నది. వారు ప్రాస్పర్ అవుతూ ఉన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఉన్నారు. శత్రువులపై కూడా విజయములను పొంది ఉన్నారు. అటువంటి సమయంలో అంటే మరి ఆయన పీక్, ఆయన ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ కానీ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి మరణకరమైన రోగం సంభవించి ఉన్నది. ప్రవక్త అయినటువంటి యెషయా గారు దేవుని వాక్కును ఆయనకు తెలియపరుస్తూ మరి మరణానికి సిద్ధపడమని ఆయనకి సెలవిస్తూ ఉన్నారు. హిజ్కియా రాజుగారు వెంటనే తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనవి చేసుకుంటూ ఉన్నారు. తను ఏ రీతిగా తన దృష్టికి అనగా యెహోవా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించి ఉన్నారు, ఏ రీతిగా నీతియుక్తంగా జీవించి ఉన్నారు ఆ యొక్క విషయములను తెలియపరుస్తూ తగ్గించుకుంటూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మరణకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వాక్యములు ఉన్నది. హిజ్కియా రాజుగారు యెహోవా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. మరి 4వ వచనము నుండి మనం చూసినట్టయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, పితృడైన దావీదునకు దేవుడనగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు. ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హిజ్కియా రాజుగారు ప్రార్థన చేసి ఉన్నారు. ఇప్పుడైతే ప్రవక్త అయినటువంటి యెషయా గారు మరణానికి సిద్ధపడమని సెలవిస్తూ ఉన్నారో హిజ్కియా రాజుగారికి, హిజ్కియా రాజుగారు వెంటనే ప్రార్థన చేసి ఉన్నారు. ఆ వెను వెంటనే ఆయన ప్రార్థనకు జవాబు దొరికి ఉన్నది. 3వ దినాన నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవద్దు అని తెలియపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో కష్టకరమైన పరిస్థితులు సంభవించి ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఉన్నప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నారు. ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నారు. మనకి వాక్య భాగంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నది ఈ రీతిగా హిజ్కియా గారు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఉన్నారు, విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి ఉన్నారు. మరి ఆ యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకించి ఉన్నారు. ఏ దేవుడైతే హిజ్కియా రాజుగారి ప్రార్థన ఆలకించి ఉన్నారో అదే దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు మన మధ్యన నేటి దినమున ఈ క్షణమున ఈ సమయంలో మనతో ఉన్నారు. మనకి ప్రార్థనలకు జవాబులిచ్చే దేవుడుగా ఉన్నారు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. ఆయనకు మరణకరమైన రోగము నుంచి స్వస్థత కల్పించడమే కాకుండా ఆయన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నారు 15 సంవత్సరములు. ఎందుకున్నానంటే ఆయన మహిమ నిమిత్తము అలాగే దావీదు గారికి ఏ రీతిగా అయితే దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నారో తర్వాత వారిని కూడా అభివృద్ధి పరుస్తానని ఆ యొక్క వాగ్దానం నెరవేర్చే రీతిగా ఆయన మరి హిజ్కియా రాజుగారికి తెలియపరుస్తూ ఉన్నారు. నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను కాపాడుతానని, అంటే శత్రువుల భయం లేకుండా ఆయన కాపాడుతానని, వర్తిల్లింపు చేస్తానని ఆయన తెలియపరుస్తున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదము! ఆయన వెంటనే సన్నిధిలోకి వెళ్ళి తగ్గింపదానముతో కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు తన రోగమును తీసివేసి ఆయుష్ పొడిగిస్తూ ఉన్నారు. మన జీవితంలో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాం? యథార్థ హృదయంతో విశ్వాసం కలిగి ప్రార్థన చేసి ఉన్నట్టయితే హెజ్కియా రాజుగారికి ఏ రీతిగా స్వస్థత కలిగి ఉన్నదో, ఏ రీతిగా తన ప్రార్థనకు జవాబు దయచేయబడి ఉన్నదో, ఏ రీతిగా తను ఆశీర్వాదములు పొంది ఉన్నారో, మన దేవుడు కూడా మన ప్రార్థనలకు జవాబిచ్చి, మన ప్రార్థనలకు జవాబిచ్చి, మనకు అవసరం తీర్చి మనకు ఆశీర్వాదములను దయచేసే దేవుడుగా ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 7వ వచనము, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించడం చెప్పగా వారు దాన్ని తెప్పించి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. దేవుడు స్వస్థత ఇస్తే, జవాబులు ఇస్తే అవి పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి. మనకి వాక్యంలో కనపడుతున్నది మరి హెజ్కియా రాజుగారికి పరిపూర్ణ స్వస్థత కలిగి ఉన్నది. మన జీవితంలో కూడా మనకు పరిపూర్ణ విమోచన దయచేసే దేవుడుగా ఉన్నారు యెహోవా దేవుడు. మన ప్రార్థనలు విని మనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నారు. ఈ సమయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపేణ గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. నాయన, మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ఏ రీతిగా అయితే హెజ్కియా రాజుగారికి ఆయన ప్రార్థనలకు జవాబిచ్చి ఉన్నారు, మా యొక్క జీవితంలో కూడా మాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. నాయన, మీకు సన్నిధిలోకి మొరపెట్టుకుంటున్నాం. మా యొక్క ప్రార్థనలకు జవాబు దయచేయండి తండ్రి. నాయన, లిజనర్స్కు ఉన్న అవసరతలు మేము ముందు పెట్టుకుంటున్నాం. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయండి. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను యేసునామ పేరట దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానైన దినముల్లో, రానైన కాలముల్లో మీ కాపుదల, మీ భద్రత మాతో ఉంచి నడిపించమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్.
1: విర్జల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమంలో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్లా తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ subhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, subhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెనలు పొందాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పద్దెనిమిదో ఏట పై వేసుకుందంటాడి. చిన్న వీ సకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 40 ఏట నీళ్ళు నోసుకుందంట. రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
0: వాళ్ళ మొగుళ్ళని వదిలేచారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎవరు? ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.

0: రెస్టారెంట్ పార్టీ కేటరింగ్స్ ఏదైనా సరే ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్ ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓయాసిస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oasisfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
2: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
3: Celebrating 16 years on US Airways. Villajallu Radio. Villajallu
4: Radio. Andarki namaskar. Nenu mee Nagarjuna. I'm sure you're enjoying the beautiful spring weather in US. Ikkada Hyderabad lo matram chaala veediga undi. But it's okay. It's nice. Villajallu 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐ యామ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
3: Celebrating 16 years on US Airwaves. Villajallu Radio. Ooh la la, mazza chayala.

తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు, మాటల పాటల హరివిల్లు. మీ విరిజలు కార్యక్రమానికి ఈ సండే స్పెషల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారు వెళ్తూ మా ఈ షోని ఆల్ ద వే టు టిల్ 2:57 PM పసిఫిక్ టైమ్ మీరు వినాలి అనుకుంటే ఇక్కడ లిసన్ టు వాజ్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు, తెలుగు పాటలు కావాలంటే ఇక్కడ లిసన్ టు వాజ్ ఆన్ 92.3 FM HD2. అలాగే మా విరిజల్లు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే అర్జెంట్ గా జాయిన్ అయిపోండి, ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ వేర్ వి గివ్ అవే లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ మూవీ టికెట్స్, కాన్సర్ట్ టికెట్స్, ఈవెంట్ టికెట్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ ఓవర్ అండ్ అబౌవ్ వాట్ వీ గివ్ ఆన్ ఎయిర్. ఏమాత్రం మిస్ అవ్వద్దు. మన రామ్ మిర్యాలా కాన్సర్ట్ కూడా కొంతమంది లక్కీ విన్నర్స్ కి 3 టికెట్స్ ఇవ్వడం జరిగింది. సో లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ప్రైజెస్ ఓన్లీ టు అవర్ వాట్సాప్ గ్రూప్. సో జాయిన్ అవ్వాలంటే వెరీ వెరీ సింపుల్, యూ కెన్ ఐదర్ గో టు అవర్ ఫేస్బుక్ పేజ్ facebook.com/virijallu VIRIJALLU. అక్కడ ఒక పోస్ట్ ఉంది విత్ ఆర్ క్యూఆర్ కోడ్ విచ్ వీ హవ్ పిన్డ్. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, హాయిగా మా వాట్సాప్ గ్రూప్ మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదా జస్ట్ డ్రాప్ అస్ అన్ ఈమెయిల్ virijallu@gmail.com VIRIJALLU@gmail.com. అండ్ మీ ఫోన్ నెంబర్ పేరు పంపిస్తే మిమ్మల్ని యాడ్ చేసేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మరి లాంగ్ వీకెండ్ నాడు నేను లైవ్ షో చేశాను. ఇవాళ ఒక చిన్న బ్రేక్ నేను కూడా తీసుకుంటున్నాను, సో మేము కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఇవాళ లైవ్ షో కాకపోయినా నిన్న బిగ్ న్యూస్ ఫార్మల్ గా అనౌన్స్ చేసేస్తాం. రాక్ స్టార్ లైవ్ వైర్ సెన్సేషనల్ DSP లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26th at San Jose Civic. Yes, DSP will be back in the Bay June 26th, 8 PM at San Jose Civic. Ticketing is now open and tickets are already flying off the shelf. And Memorial Day sandarbhanga, we have a special Memorial Day discount and we are limiting this to VVIP, VIP, Platinum and Gold section. You have to use the code MD. Stands for Memorial Day, MD 2026. ఈ కోడ్ యూజ్ చేస్తే కనుక యూ విల్ గెట్ 15% ఆఫ్. దిస్ ఇస్ గోన్ బి ప్యూర్లీ లిమిటెడ్ అండ్ ఓన్లీ విల్ బి వ్యాలిడ్ ఫర్ ఫ్యూ డేస్ ఓన్లీ. దే విల్ నాట్ బి ఎనీ ఎక్స్టెన్షన్స్ ఆన్ దిస్. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ యూ కెన్ గెట్ ఫర్ దీస్ టికెట్స్ అండ్ యుల్ గెట్ ద బెస్ట్ సీట్స్ రైట్ నౌ యాజ్ వెల్. సో ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ సీట్స్, యూ వాంట్ ద బెస్ట్ ప్రైస్, దిస్ ఇస్ ఇట్. సో వన్స్ అగైన్ ద కోడ్ ఈజ్ MD 2026. మెమోరియల్ డే సందర్భంగా MD 2026 డిస్కౌంట్ కోడ్ యూజ్ చేస్తే యుల్ గెట్ 15% డిస్కౌంట్ ఆన్ VVIP, VIP, ప్లాటినం అండ్ గోల్డ్ సెక్షన్స్. అండ్ టికెట్స్ bata.org క్లిక్ చేసినా సులేఖకి వెళ్ళినా మీరు టికెట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ ద బిగ్గెస్ట్ తెలుగు కాన్సర్ట్ ఆఫ్ 2026, రాక్ స్టార్ DSP బ్యాక్ ఇన్ ద బే లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26th at San Jose Civic. And for tickets and more details, go to bata.org or sulekha.com. And if somebody is interested to be a sponsor for the event, for sponsorships, you can call us at 408-242-5111, 408-242-5111. You can call or text us or drop us an email, virijallu@gmail.com, VIRIJALLU@gmail.com for sponsorships for this event, VIRIJALLU@gmail.com, virijallu@gmail.com, or you can call or text at 408-242-5111, 408-242-5111. Once again, Rockstar DSP live in concert June 26th, San Jose Civic, Memorial Day sandarbhanga. Make a special discount this now, MD 2026. That's the discount code. MD stands for Memorial Day. MD 2026 gift coupon use chesthe, you'll get 15% discount on VVIP, VIP, Platinum and Gold sections. This is limited time offer only. There will not be any extensions. So grab the best tickets at the best prices. Go to sulekha.com or bata.org. మరి 2 గంటలు మిమ్మల్ని అద్భుతంగా అలరించే డిఎస్పీ గారి సాంగ్స్ తీసుకొస్తున్నాం. సో హాయిగా బ్యూటిఫుల్ సాంగ్స్ ఎంజాయ్ చేయండి. లాంగ్ వీకెండ్ లో మీరు డ్రైవ్ చేస్తున్నా, పనులు చేసుకుంటున్నా, ఇవన్నీ కూడా డిఎస్పీ గారి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ కుదిరితే మళ్ళీ సెకండ్ అవర్ లో మీతో మాట్లాడతాను. ప్రస్తుతానికి టాటా బై బై చెప్పేస్తూ మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి.

స్టాప్ డాన్సింగ్, పూనగాలు లోడింగ్.

Top Dancing. Kung nagalo loading.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 5107912422 ఆర్ విజిట్ ossfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
2: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, your top dollar realtor. Make your move today.
3: Celebrating 16 years on US Airways. Villajello Radio. Villajello
4: Radio. Andarki namaskar. నేను మీ నాగార్జున. ఐఎమ్ షూర్ యువర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ స్ప్రింగ్ వెదర్ ఇన్ యుఎస్. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
3: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్వేవ్స్. విరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.

0: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
1: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: Mantra India is now available for full-service catering.
3: Full-service catering.
2: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. Or call 650-960-1001. Mantra India.
4: Amrutam kuda amma cheti vanta mundu digadudupe kada. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
6: Ready to upgrade your home or downsize but don't know where to start? I've got you. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert and a dream maker. Whether you're moving up to your dream home or simplifying your life, I handle both sides of your move as your realtor. I unlock your equity upfront so you can buy your next home first. Then I list and sell your current home for a maximum profit. No stress, no guesswork. Just a smooth transition. Call 408.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: 8054653 or visit nagrajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-